0: బ్రహ్మ కిం అధ్యాత్మం
1: కిం కర్మ పురుషోత్తమ
0: కిం కర్మ పురుషోత్తమ
1: అధిభూతం చ కిం ప్రోక్తం
0: అధిభూతం చ కిం ప్రోక్తం
1: అధిదైవం కిముచ్యతే
0: అధిదైవం కిముచ్యతే
1: అధియజ్ఞః కథం కోత్ర
0: అధియజ్ఞః కథం కోత్ర
1: దేహేస్మిన్ మధుసూదన
0: దేహేస్మిన్ మధుసూదన
1: ప్రయాణకాలే చ కథం.